0: Turn YS Jagan Mohan Reddy while reacting over this hit and run episode. He suggested that police is acting on behalf of the ruling TDP government and they are trying to frame a minister, a former minister and their party leader, YSR Congress party leader Appal Raju, as well as his family. On the very other hand, Nara Lokesh has defended police action. He says that the accused is a major and he is being tried and he is being investigated and he has been sent to judicial custody as per law. In fact, Lokesh targeted YS Jagan Mohan Reddy for defending the accused in this hit and run case.
1: Right, Ashish, thank you so much for getting us details of the controversy that has erupted after this tragedy that's taken place in the hit and run case in the state. Let's get you some of the political reactions coming in.
2: Sidhir Appal Raju koduku 18 ఏళ్ల పిల్లడు 18 సిదిర్ అప్పల్ రాజు డాక్టర్ పలాస ఎమ్మెల్యే మంత్రి ఫిషింగ్ మంత్రి మన ప్రభుత్వంలో సిదిర్ అప్పల్ రాజు కొడుకు 18 ఏళ్ల పిల్లడు బైక్ తోల్తా ఉండి కర్మవశాత్తు బైక్ తోల్తా ఉండి ఎవరో గుద్ది బైక్ తోల్తా ఉండి ఒక మనిషి చనిపోయాడు యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోల్తా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది ఒకసారి ఒక్కొక్కసారి జరుగుతాయి జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా ఆ సిదిరి అప్పల రాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ కి హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది
3: తీసుకొచ్చుకున్నాడు ఇన్వెస్టిగేషన్ పైన ఎంత న్యాయమో చూడండి అంతేకాదు ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఒక మాజీ శాసనసభ్యుడు నేను డాక్టర్ అని గొప్పలు చెప్పుకునే వ్యక్తి మాజీ మంత్రి వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు 18 సంవత్సరాలు హీస్ అ మేజర్ హీస్ నాట్ అ మైనర్ 18 సంవత్సరాలు కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు యాక్సిడెంట్ చేసిన తర్వాత ఏం చేయాలి బాబు ఆ క్షణంలో భయం ఉండుండొచ్చు ఏం చేస్తాడు ఇంటికి వస్తాడు అప్పుడు తల్లిదండ్రులపైన ఉన్న బాధ్యత ఏంటి అరే నువ్వు చేసిన తప్పురా అయిపోయింది అయిపోయింది వెళ్దాం పోలీస్ స్టేషన్ చలో
1: Switching tracks now, the US-Iran conflict is basically getting into a far more dangerous phase with the geography of the confrontation expanding by the hour. The United States says that it has in fact gone ahead and completed. When we talk about, there have been more strikes that have been taken place by the United States side. And that is what is being said, in fact, in regard to what is really panning out at the moment. So we have Donald Trump there who has asserted that Iran will be defeated soon and claiming that Tehran is eager to negotiate. Also, according to the Wall Street Journal report, the Trump administration is weighing wider military options, including expanding strikes inside Iran. Explosions have also been reported near the U.S. airbase in Jordan. While Iran claims its missiles have breached the U.S. air defenses in Bahrain. So here we have, of course, the situation that is in fact getting worse and entering that very dangerous phase, like we mentioned, in regard to the military action that is now being taken by the stand as far as the Donald Trump administration is concerned. Trump's image, while president has asserted that Iran will be defeated soon and has also gone ahead and claimed that Tehran is eager to negotiate. And that is, of course, Donald Trump's typical style, saying that they want to negotiate and that they will be talking, they will be coming back to that. But the strikes that have taken place by the United States were carried out near a children's cancer hospital, forcing the evacuation of patients. So that is, Iran there has put up a giant billboard in Tehran depicting a coffin bearing Trump's image. And that is the latest that is unfolding between US and Iran. With that, we're slipping into a short break. Back with the very latest on the other side. Don't go anywhere.
4: भरपूर पसीना
5: बाल्टी